0: గారే గారే
1: ఏ సరబడది
0: గారే గారే
1: ఏ సూరబదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్టల
0: గారే గారే
1: ఏ సూరకి దరది ఏ సూర ఎన్నాయా ఇదు ఏ ఏ కచతుర నార అమ చోరగనేది.